0: నన్ను. ఓకే మేడం,
1: ఓకే థ్యాంక్ యూ.
0: ఏమైతే చెప్తానో ప్రారంభం కేండి.
1: ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మొత్తం కరేనా స్వీకారం మాడోణ. నమస్తే నమస్తే
2: నమస్తే మేడం.
1: నమస్తే
2: నగర.
1: ఎస్ సార్. సతీష్ సార్, ಯಾವ ಗೀತೆನ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಿ?
2: ನಾನು ತುಳಸಿ ಮರಗಳದ ಒಂದು ಹಾಡು ಮೇಡಮ್.
1: ಹಾಡಿ ಸರ್, ಹಾಡಿ ಹಾಡಿ ಸರ್.
2: ಈ ಜೀವಾ ನಿನ್ನಲ್ಲೇ ನೀನಲ್ಲೋ ನಾನಲ್ಲೇ, ಈ ಜೀವಾ ನಿನ್ನಲ್ಲೇ ನಾನಿಂದ ಕಣ್ಣಾಗಿ ನೀನಾಡೋ ನುಡಿಯಾಗಿ ಗಿಡವಾಗಿ ಮರವಾಗಿ.

0: సిద్ధ మహారాజుకి, జేజీ జక్కప్ప మహారాజుకి, జగ్గిన బుళ్ళప్ప మహారాజుకి, మాయకోర మాళప్ప మహారాజుకి, పానూరు కరి సిద్ధ మహారాజుకి, మొదలవగి మట్టి సిద్ధ మహారాజుకి జయో జైనం పార్వతేశ్వర మహారే.
1: ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ರೇಡಿಯೋ ಶಿವಮೊಗ್ಗ 90.8 ಎಫ್ಎಂ ಸಮುದಾಯ ಬಾನುಲಿ, ಭರವಸೆಗಾಗಿ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಬಾನುಲಿ. ಈಗ ನೀವು ದಾಸರ ಪದಗಳನ್ನು ಕೇಳಲಿದ್ದೀರಿ.